మేరీ ప్రాణను ప్యారి హనిలేవు నా బతి తౌతౌ అపనే సాథ్. అబ్ జో దుబారా తుమ్నే ఏసీ బాత్ కహీ తో బహుత్ హీ గజబ్ హో జాయేగా లాలాయన్. లాలాయన్ తో మానియే నా ఫిర్ కహాన్ లాగి తై గుస్సా ఆయే లాలా కా తబహే లైకే లబే దో హాత్ మై లాలా జీ తౌ దౌ రే ఔ తీరన మేరే.